0: ఒక్కల చెమ్మాయిల కోన ఒక్కల ఇక ఎడక ఒక్కచి.
1: అరే బాబా ఒక్కలా నభే, కళా కళా, జశీ చిత్రకళా, జశీ హస్తకళా.